ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు ముత్యాల స్వరాలు

శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. సరిగ్గా 12 గంటలు మన ఈనాటి కార్యక్రమం ముత్యాల స్వరాలు గంటసేపు ప్రసారం మొదలవుతున్నది మన AM2 రేడియో ఛానల్ మీద. మొత్తం ఈ ప్రసారంలో మీరు 1 గంట వరకు ఉంటారని నా శుభ నమ్మకంతోనే ప్రసారం యొక్క తొలి పాట కెఎస్ చిత్ర పాడిన పాట మనం ఎన్నుకొని మీకు అంకితం ఇస్తూ మరవకండి. ఈ విశేషమైన పాట ఎన్నుకున్నాం ప్రియురాలు పిలిచింది సినిమా నుంచి.

సో అంటే శ్రోతలారా, మీకు ఇష్టమైన పాటలను తీసుకుని మళ్ళీ చేరి ఉన్నాను. ఇదే పాటతో కూడినది కొన్ని మాటలు, కొన్ని విషయాల మీద కూడా చర్చలు ఉంటాయి. సో మాట ఉందంది 1 గంట వరకు.

అవునండి, శ్రోతలారా, జీవితంలో చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడం చాలా ముఖ్యమని అంటారు. ఎందుకంటే సమయం ఎలా వేగంగానే గడిచిపోయిందో గడిచిపోతుందో అని తెలియడమే లేదు.

సరే శ్రోతలారా, సరిగ్గా సమయం. ఇక్కడ మన విశేషమైన గంటసేపు కార్యక్రమంలో మధ్యాహ్నం 12:30 అయింది. మరి ఇంకొకసారి మీ అందరినీ స్వాగతం. ఈ మధ్యాహ్నపు వేళలో మనం కలిసి కొంచెం సంగీతం ఇంకా కొంచెం ముచ్చట్లు మనం ఆస్వాదిద్దాం. ఇదే జీవితం కదూ, అంటే లైవ్లో ఉండడం అంటే ఇదే కదా. ప్రతి క్షణం కొత్తగానే, ప్రతి మాట అంటే తాజాగానే ఉంటుంది. ఇంకా ఈ మధ్యాహ్నపు వేళలో కొంచెం ఈ తాజా ధనం, ఈ ప్రత్యేకమైన కొత్త ధనాన్ని మీతో పంచి పెడతాం యొక్క ఉద్దేశంతోనే చక్కనైనవి కొంచెం సంగీతం, ఇంకా చక్కనైనవి మాటలతో పాటలతో అలంకరింప చేసిన ఈ కార్యక్రమం మీకు అంకితమిస్తున్నాం.

శ్రోతలారా, జీవితం గురించి ఏమేమి ఏమేమని చెప్పవచ్చు విస్తారంగా. అనేకంగా మనం వివరించి ఉన్నాం జీవితాన్ని, కానీ ఒకే ఒకటి చెప్తాను. ఒకసారి నవ్వు, మరోసారి ఏడుపు, కానీ చివరికి ఒక అందమైన ప్రయాణం మనం చేయాలి. అసలు జీవితం మనం ఒక అందమైన పాటలా కూడా మనం చిత్రించాము. స్వరాలు రాగాలు బాగుంటే అన్నీ బాగానే ఉంటుంది, అన్నీ మధురంగానే ఉంటుంది. లేకుండా జీవితం కొంచెం కష్టంగా ఉంటుంది.

చిన్మయీ సాధనా సర్గం ఇద్దరి యుగల స్వరాలలో విన్నారు నిఖిల్ మాథ్యూ కూడా. అండ్ చక్కనైన ఈ పాటతోనే ఇంకా 4-5 నిమిషాల్లో మన ఈనాటి కార్యక్రమం పూర్తి అవుతుంది. ఇక మొత్తం ముత్యాల స్వరాలు అన్న ప్రసారంలో గంటసేపు కార్యక్రమంలో మాతో ఉన్నందుకు అనేక కృతజ్ఞతలు. దైవానుగ్రహాలు ఉంటే రేపటి సోమవారం నాడు, అంటే 4వ తేదీన సాయంకాలం 4:45 నుంచి 5:30 గంటల వరకు మనం మళ్ళీ కలుసుకుంటాం తెలుగు సన్నిధి ప్రసారంలో. ఇంకా మీరు ఈనాటి రాబోయేది తెలుగు కార్యక్రమం కోసం వేచి ఉంటారని శుభ నమ్మకంతోనే మీకందరికీ శుభాదివారం, శుభదినం కూడా. నమస్కారం.